శూన్య లలును కొనలే గిల్లి బిల్లినారా పిల్లాన్ని కరుకులు చివ చివనా.